0: చూస్తూ ఏంటి?
1: పూర్తిగా రాంజు సామాన్యులు కొనేవారు. నాన్న అనుకుంటే నిందెలా ఆగి నీవెలా దుఃఖి జన నంగే కవి పాగలు
0: ఆయన నిలుసు
1: కవి కనుక తాత్యం చూడి మాట్లాడలేదు. భాస్కర్ అంతూ పుస్తు బిడ్డ నాకు పంచాయతీ లైబ్రరీ పోయింది నన్ను యారు కలిగిన రంజు ఇద్దు పరాడే
0: నీవు
1: అవుతే బాధ్యత
0: ఆయన వెనకొస్తుండగా
1: అప్ప తీరుకొండాలిరా మొగ్గడే
0: సరిగ్గుతుంది.
1: నీకు తిప్పుడు ఎంత కాగిందిగా ఇంకేను ఇంత తిప్పుడు ముంబై అనుకోవాలి. నాట్యం ఇంకా ఏం తీసుకురాది అది తీసా ఆగ్లిన వచ్చి బాడి ఎంత పెట్టాడా నీ పిలికై నా సింటాక్స్ తీసుకుంటాడా నమ్మప్ప నడుమని పట్టాక్స్ వేసుకుంటాడు
0: ఊరుకడైతు ఎంత ప్రసంగ
1: ನಾನು ಎಷ್ಟು ಮುಂಚೆನೆ ಬರ್ಕಳಿಸಿದ್ದೆ ನಿಂಗ ಪುಸ್ತಕ ಪಟ್ಟಿ ಬರ ಮುಂದೆ ತಗೊಂಡ್ ಬಾ ನಾನಂದ್ಕೊಂಡೆ ಮುಂಚೆನೆ ಕೊಂಡ್ಕೊಂಡಿಟ್ಟಿದ್ದಿ ಕನ್ನಡ ತಗೊಂಡಿತ್ತು ಅಂತ ಆ ನೋಡ್ತಾ ಹೋದ್ರೆ ನೀವು ಊರ್ಕೊಂಡಂತ ಕೋಶ ಬರ್ತೀಯನು ಎಲ್ಲಿ
0: ಅಜ್ಜಿಗಂತ ನಮ್ಮ ಮೋವನ್ಗಂತ ಸಾರ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅದು ಕೂಡ ತಂದಿಲ್ಲ ಇಂಥ ವೈದ್ಯ
1: ಅಜ್ಜಿಗಂತ ಅವಳಿಗೂ ಸರ್ ಸೀನು ಯಾರಿದ್ರು ಎಂದಾದ್ರು ಚಿಕ್ಕ ಹೊಸ ಶಾಲ್ ಕೊಟ್ಟಿ ಅಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಅಕ್ಕಿ ಪಟ್ಟಿಗ ಹೋಗಿ ಸೇರ್ತದ
2: సిక్కుబిట్టు
1: ఆ